0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
4: లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్స్ కాంపోజిషన్స్ రెండర్డ్ బై శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు. హీస్ అకంపనీడ్ ఆన్ వైలిన్ బై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల నరసింహం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి హస్తివదనాయ నవరోజు రాగం మిశ్రచాపుతాళం.
4: Shri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in Rag Navarozu, Hasti Vadanaya, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి కేదారగౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: Continuing the rendition, you will now listen to a composition in Rag Mangala Kaishiki, Shri Bhargavi, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.
1: శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి ధర్మ సంవర్ధని సెట్ టు రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Shri Sandhyavandanam Srinivasa Rao. He was accompanied on violin by Shri Yuvatori Vijeshwar Rao and on mridangam by Shri Vankaila Narasimham.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri P. Surya Rao, supported on Mridangam by Sri B. V. S. Prasad and on violin by Srimati B. V. Durga Bhavani.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్ శ్రీమతి బీవీ దుర్గా భవాని, మృదంగం శ్రీ బీవీఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిజన్ టు వందే నిశమహం, ఎ మైసూర్ వాసుదేవాచార్య కీర్తన, ఇన్ రాగ్ హంసధ్వని, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వందే నిశమహం వారణవదనం, హంసధ్వని రాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచారి కీర్తన వింటారు.

0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying vocal recital by Sri P. Surya Rao.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు మీనాక్షి మే ముదందేహి, అ ముత్తుస్వామి దీక్షితులు కీర్తన, ఎన్ రాగ్ పూర్వీ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మీనాక్షి మే ముదందేహి, పూర్వీ కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితులు వారి రచన వింటారు.

0: ఇప్పుడు వినండి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన అపరాధములన్నీయూ మన్నించి లతాంగిరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అపరాధములన్నీయూ మన్నించి, ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఆదితాళ్.

0: గరుడ గమన హిందోళ రాగంలో అన్నమాచార్య కీర్తన రూపక తాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య గరుడ గమన ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపక్ తాళ్. గరుడ

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ వింటున్నారు.

0: వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు కామాక్షి, మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. Srimati Shweta Prasad concludes her vocal recital with Palinchu Kamakshi, a composition of Shyama Shastri in Rag Madhyamavati, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.